0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వాద్య సమ్మేళనం వింటారు. పాల్గొన్న కళాకారులు వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, శ్రీ బిఎస్ నారాయణన్, వీణపై శ్రీ మేడూరు శ్రీనివాస్, శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు, కంజీరాపై శ్రీ కె శ్యామ్ కుమార్, మోర్సింగ్పై శ్రీ పి శ్రీనివాస గోపాలన్, డోలుపై శ్రీ ఆత్మకూరు డి నారాయణ, నిర్వహణ శ్రీ పి జయభాస్కర్.
3: దిస్ ఇస్ రాగం 24/7, an exclusive Indian classical music channel. You will now listen to a Carnatic instrumental ensemble. The artists are Shridwaram Satyanarayana Rao and Shri B.S. Narayanan on violin, Shri Meduri Srinivas and Shrimati Kaja Subhashini Shastri on veena, Shri P.J. Bhaskar on mridangam, Shri Nemani Somayajulu on ghatam, Shri K. Shyam Kumar on khanjira, Shri P. Srinivasagopalan on morsing, and Shri Atmakuru D. Narayana on dolu. కండక్టెడ్ బై శ్రీ పి జయభాస్కర్.
1: కార్యక్రమంలో ముందుగా వినండి హిందోళ రాగంలో పల్లవి ఆదితాళం.
3: ది ఆన్సెంబుల్ బిగిన్స్ విత్ పల్లవి ఇన్ రాగ్ హిందోళ సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సునాద వినోదిని రాగంలో పల్లవి సంకీర్ణ చాపుతాళం.
1: The ensemble concludes with a Pallavi in rag Sunada Vinodini, set to Sankirna Chaputal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వాద్య సమ్మేళనం విన్నారు. పాల్గొన్న కళాకారులు వైలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, శ్రీ బిఎస్ నారాయణన్, వీణపై శ్రీ మేడూరి శ్రీనివాస్, శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు, కంజీరాపై శ్రీ కె శ్యామ్ కుమార్, మోర్సింగ్పై శ్రీ పి శ్రీనివాస గోపాలన్, డోలుపై శ్రీ ఆత్మకూరు డి నారాయణ, నిర్వహణ శ్రీ పి జయభాస్కర్.
1: You were listening to a Karnataka instrumental ensemble. The artists were Shridwaram Satyanarayana Rao and Shri B.S. Narayanan on violin, Shri Meduri Srinivas and Shrimati Kaja Subhashini Shastri on Veena, Shri P. Jay Bhaskar on Mridangam, Shri Nemani Somayajulu on Ghatam, Shri K. Shyam Kumar on Kanjira, Shri P. Srinivasa Gopalan on Morsing, and Shri Atmakuru D. Narayana on Dolu. కండక్టెడ్ బై శ్రీ పి జయభాస్కర్.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్. ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you would be listening to Veena recital by K.S. Govindarajan, supported on Mridangam by Sri K. Sadguru Charan. Ragam Nirantara Bharatiya Sangeeta Sramanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కెఎస్ గోవిందరాజన్ గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ కె సద్గురు చరణ్. ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఫస్ట్ వి ప్రజెంట్ అ పురంధరదాసు కృతి గజవదన ఇన్ రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాళ్. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గజవదన హంసధ్వని రాగం ఆదితాళం పురంధరదాసు కృతి వింటారు.

You have just heard to Ethyagaraja Kruti Subhilla Saptaswara Indak Jagan Mohini Settu Rupakathal Mirintavarku Subhilla Saptaswara Jagan Mohini Ragam Rupakathalam Thyagaraja Swamiki Vinnaru Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you are listening to Veena Recital by Sri K. S. Govindarajan. Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కెఎస్ గోవిందరాజన్ గారి వీణావాద్య కచేరి మీరు వింటున్నారు. శ్రీ కెఎస్ గోవిందరాజన్ కంటిన్యూస్ హిస్ వీణా రిసైటల్ విత్ ఎ ముత్తయ్య భాగవతార్ కృతి సురపాల సన్నుత ఇంద్రాగ్ ధర్మవతి సెట్టు ఆదితాళ్. కార్యక్రమంలో ఇప్పుడు సురపాల సన్నుత ధర్మవతి రాగం ఆదితాళం ముత్తయ్య భాగవతార్ కీర్తన వింటారు.

యు హావ్ జస్ట్ హార్డ్ టు ఎముత్తయ్య భాగవతార్ కృతి సురపాల సన్నుత ఇన్రాక్ ధర్మతి సెట్ టు ఆదితాళ్. మీరింతవరకు సురపాల సన్నుత, ధర్మవతి రాగం, ఆదితాళం, ముత్తయ్య భాగవతార్ కృతి విన్నారు. శ్రీ కేఎస్ గోవిందరన్ కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ స్వాతి తిరునాళ్ కృతి సరసి జనాభ మురారే ఇన్రాక్ తోడి సెట్టు మిశ్ర చాపుతాళ్. కార్యక్రమంలో చివరిగా సరసి జనాభ మురారే తోడి రాగం, మిశ్ర చాపుతాళం, స్వాతి తిరునాళ్ కీర్తన వింటారు.

யூ ஹாவ் ஜஸ்ட் ஹர்ட் டு எஸ்வா திருநாள் கிருதி சரசு ஜனாப முராரே என்றாக் தோடி செற்று மிஸ்ர சாபுத்தாள். மீரிந்த வரைக்கும் சரசு ஜனாப முராரே தோடி ராகம் மிஸ்ர சாபுத்தாளம் ஸ்வாதி திருநாள் கிருதி வின்னாரும் ராகம் 24/7 எனி டைம் இண்டியன் மியூசிக். In today's Carnatic Classical Music Program, we have heard to Veena recital by Sri K.S. Govindarajan, supported on Mridangam by Sri K. Sadguru Charan. This program came to you from the studios of All India Radio Vijayawada. Welcome 24/7, anytime, Indian music. Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కెఎస్ గోవిందరన్ గారి వీణావాద్య కచేరీ విన్నారు. మృదంగ సహకారం శ్రీ కె సద్గురు చరణ్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.